0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: You're listening to KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
5: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యూ నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
7: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
6: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Brought to you by VJ Creations.

మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.

0: ఊహించని మలుపులు, ఆలోచింపచేసే ఆటలు, ఆనందింపచేసే బహుమతులు, వీటన్నిటినీ కలబోసి ప్రతి బుధవారం మీకోసం మేము తీసుకొస్తున్న మీ ఫేవరెట్ షో అష్టా చమ్మా. నేను మీ హోస్ట్ శ్రీదేవి.
1: నేను సతీష్. మా ప్రోగ్రామ్ ని ఆన్లైన్ వినాలంటే virajallu.com కి వెళ్ళండి. రైట్ సైడ్ మీదనున్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే అన్ని రకాల యాప్ స్టోర్స్ నుంచి ఒకే ఒక్క పదం అండి విరిజల్లు యాప్ డౌన్లోడ్ చేసేయండి. 24 గంటలు ఏరియాలో జరుగుతున్న సంగతులన్నీ తెలుసుకోవచ్చు. 24 గంటలు తెలుగుపాటలు వినవచ్చు. అలాగే మీ కార్లో HD2 ఉంటే కనుక 92.3 కూడా సెట్ చేసేయండి. సో అన్ని విధాలుగా మమ్మల్ని వినండి, ఏరియాలో జరుగుతున్న సంగతులన్నీ తెలుసుకోండి. ఇంకా మాకు కాల్ చేయాల్సిన నంబర్ 8772655992. నంబర్ ఇంకొకసారి అండి 8772655992. శ్రీదేవి గారు
0: చెప్పండి,
1: ఏం చేద్దాం ఇవాళ మనం?
0: ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ ఎదురు చూస్తుంది, అందరూ చూస్తుంది, దాని గురించి మాట్లాడదాం.
1: ఓకే, సో ఇవాళ మన గేమ్ షో ఫార్మాట్ ప్యూర్ ఫుట్బాల్ మోడ్ లోకి షిఫ్ట్ చేసేద్దామా?
0: చేసేద్దాం.
1: ఓకే, వరల్డ్ కప్ హిస్టరీ అంటేనే ఒక సెన్సేషన్ అండి. వింటేజ్ మ్యాచెస్, ఐకానిక్ గోల్స్ అండ్ నమ్మలేని క్రేజీ రియల్ లైఫ్ స్టోరీస్. 22 ప్లేయర్లు గ్రౌండ్ లో ఉరుకుతుంటారు. శ్రీదేవి గారు మీరు నవ్వుతారా లేదా అని అందుకే రాశాను.
0: ఉరుకుతా ఉంటారు.
1: బట్ బంతిని చేత్తో తాకనికి ప్రాణం పోయేలాంటి భయం వస్తుంటది వాళ్ళకి. ఏందిరా అంటే హాట్ బిర్యానీ పాట్ ని ముట్టుకున్నట్టు అనమాట. చేతులు కాలినట్టు ముట్టుకొని కూడా ట్రై కూడా చేయరు వాళ్ళు.
0: వరల్డ్ వైడ్ గా అందరూ ఫుట్బాల్, ఎందుకంటే కాలుతో ఆడతాం కాబట్టి ఫుట్బాల్ అంటే. మరి అమెరికా మాత్రం స్పెషల్ అండి. అమెరికాలో మాత్రం చేత్తో ఆడేదాన్ని ఫుట్బాల్ అని, కాలుతో ఆడేదాన్ని సాకర్ అని అంటారు.
1: అవునా? మళ్ళా డిఫెండర్ గాడు జెంటల్ గా బ్రష్ చేస్తే చాలు, హీరో రేంజ్ లో గ్రౌండ్ లో పడిపోయి రోలింగ్ దొల్లి దొల్లి పడతారు. కట్ చేస్తే పెనల్టీ రాగానే మళ్ళా ఫుల్ ఉరుకుడు, మామూలు ఇప్పుడు కాదు, అంతే కదా. టీమ్మేట్ పాస్ ఇస్తే ఎగ్జాక్ట్ మూమెంట్ లో నువ్వు డిఫెన్స్ లైన్ క్రాస్ చేసి ఉంటే గనక ఇన్స్టెంట్ గా గోల్ క్యాన్సిల్ చేసి పారేస్తారు. రెడ్ కార్డు, ఇవి అవి గోలలు, ఆ తర్వాత ట్రంప్కి వెళ్ళి ఫోన్ కాల్లు, ఇవన్నీ తప్పవు మనకు. సో
0: 90 మినిట్స్ ఆఫ్ ప్యూర్ హై టెన్షన్, హై బీపీ. బీపీ లేని వాళ్ళకి కూడా బీపీ వస్తుంది గేమ్ చూస్తుంటే. అండ్ స్క్రీమింగ్ ఎట్ టీవీ, యెల్లింగ్, అండ్ వి అబ్సల్యూట్లీ లవ్ ద బ్యూటిఫుల్ గేమ్. అండ్ యునో అందరూ చూస్తున్నారు ప్రతి వీక్ అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. వి రీచ్ టు ద ఫైనల్స్, సో వి ఆర్ ఎంజాయింగ్, వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ గేమ్.
1: సో షురూ చేసినాం కాబట్టి ఈ రోజు ముందు ఒక ఫుట్బాల్ పాట వినొద్దాం. లెట్ అస్ ప్లే సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. మనము హాట్ హాట్ టాపిక్ ఫుట్బాల్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో వీఆర్ ఆల్మోస్ట్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఈస్ వాచింగ్ ఫుట్బాల్ అండ్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్స్ అండ్ యు నో సెట్టింగ్ అప్ ఏమంటారంటే పార్టీస్ ఫుట్బాల్ వాచ్ పార్టీస్ టు వాచ్ ఫుట్బాల్. సో దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము. సో కొన్ని క్వశ్చన్స్ దాని గురించి అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇవన్నీ మాట్లాడుకుందాము. మరి ముందుగా ఏంటంటే Association of Indo-Americans and Bali 92.3 FM presents Swadesh 80 years of Indian independence day and 250 years of USA independence day celebrations kuda jarpukobothunnamu on 15th August. It falls under Saturday, that is you know, that calls for a celebration itself because aa roju manam there will be an Indian parade and flag hoisting and much more you know, fun entertainment program is coming up to celebrate our Independence Day along with 250 years of USA Independence Day as well. So mark your calendars, keep that day free, and it is happening in our own you know, South Bay in San Jose downtown, and be part of the parade and be part of the flag hoisting and enjoy the cultural programs with a lot of sumptuous food and lot more games for kids and lot more shopping for ladies.
1: సో ఇవాళ మొదటి ప్రశ్న అండి. మనం చూస్తే కనుక సాకర్ గోస్ వే బ్యాక్ టు 1930s. వరల్డ్ కప్ హిస్టరీ కనుక చూస్తే సాకర్ ఎప్పటి నుంచో ఆడేవారు, కానీ మొదటిసారి వరల్డ్ కప్ హిస్టరీ వరల్డ్ కప్ అనేది జరిగింది 1930s. అప్పుడు 13 టీంలు ఉండేవండి. అండ్ టు సో విచ్ కంట్రీ, సో మొదటి ప్రశ్న ఈ రోజుకి, ఈ కంట్రీ 1930 హోస్ట్ చేసింది, ఆల్సో ఇట్ వన్ ద కప్ దాట్ ఇయర్. ఓకే, సో వాట్ కంట్రీ ఈస్ దాట్? తెలిస్తే కనుక తప్పకుండా కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్ 877-265-5992. సో ప్రశ్న ఇంకొకసారి అండి. ఫస్ట్
0: మల్టిపుల్ చాయిస్ కాదు, మల్టిపుల్ చాయిసెస్ ఏమైనా ఇద్దామా?
1: అది మీ పని, మీరు ఇచ్చేయండి, నేను ఆన్సర్లు చెప్పనుగా, అది నా పని కాదు.
0: ఐ వాంట్ టు మేక్ ఇట్ ఈజీ. సో ద క్వశ్చన్ ఆన్ ద ఫ్లోర్ ఇస్ విచ్ కంట్రీ నాట్ ఓన్లీ హోస్టెడ్ ద ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ అండ్ ఇట్ వెంట్ ఆన్ టు విన్. సో ఐ విల్ గివ్ యూ ద మల్టిపుల్ చాయిసెస్: అర్జెంటీనా, బ్రెజిల్, యూరోగ్వే, రైట్, యూరోగ్వే అండ్ ఇటలీ.
1: ఓకే, సో అవన్నీ కంట్రీలు. ఇంకా మనకి ఈ వారం ఇంకొక అంటే ఇంకొక లెటసే కళాకారిణి అనొచ్చు, లేకపోతే మన జీవితాలందరం మనం అందరం విన్న ఎస్ జానకి గారు, మన తెలుగింటి బిడ్డ. షీ జస్ట్ టుక్ హర్ లాస్ట్ బ్రత్ అండి. అండ్ వీఆర్ యూనో వీఆర్ ఫార్చునేట్ అని చెప్పొచ్చు, మన అదృష్టం కలిసి వచ్చింది. ఆవిడని లైవ్ గా చూసాము, ప్లస్ ఆవిడని విన్నాము, అండ్ ఆవిడ పాడిన ఎన్నో పాటలు మనకి ఎన్నో సాయంత్రాలు ఎన్నో గుర్తులు. సో ఆమెని తలుచుకుంటూ మీకు ఇప్పుడు ఒక పాట, మీకోసం ఈ పాట, లెట్స్ ప్లే ఏ సాంగ్.

0: వెల్కమ్ టు విరిజల్. లెట్స్ టేక్ ఎ కాల్. హలో విరిజల్ కి స్వాగతం.
1: హలో హలో హలో
0: రాంబాబు,
1: బాగున్నారండి? బాగున్నారా?
2: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి, ఎలా ఉన్నారు? ఊరికే కాల్ చేశాను. అయితే మీరేదో క్వశ్చన్ అడిగారు, ఫీఫా వరల్డ్ కప్ ఫస్ట్ ఉరుగ్వే అని అనుకుంటున్నాను.
0: ఓకే, సో శ్రీదేవ్ గారు మీరు ఏంటంటారు?
2: కరెక్ట్ అంటాను. అందులో రాంబాబు గారు చెప్పిన తర్వాత ఇంకా కరెక్ట్.
0: ఇవాళ రేపు ప్రశ్నలకి సమాధానాలు అలా నిర్ణయిస్తున్నారు, రాంబాబు గారు కాల్ చేశారు కాబట్టి అది కరెక్ట్ అని చెప్పేసి ఒప్పేసుకుంటున్నాం.
2: ఎందుకంటే తెలిస్తేనే కాల్ చేస్తారు, తెలియకపోతే వింటారు అంతే. అందుకంటే
1: వింటాం. బాగా మీరు బాగా గమనించారు. అవును,
0: పర్లేదు సార్, తెలియపోయినా కాల్ చేస్తూ ఉండండి, హలో చెప్తూ ఉండండి.
1: అందుకే ఇవాళ చేస్తాం, చాలా రోజులు ఎందుకు మాట్లాడే అని చెప్పి.
0: అవును సార్. Hope life is good.
1: Very.
0: Life is good and hot also, right? Very.
1: Very hot.
2: 2-3 days chala veediga undi.
0: Appa asalu nenu na room lo ni baidiki chuste chetta aakulu kuda kadalledu telusa, mood roll ga ante maamuga aaku ito atto kadilte konjam gaalu vaste raatri challabadutundi. అసలు ఆకులు కూడా చెట్టు కొమ్మలు అస్సలు కదలలేదు, భయంకరమైన వేడి. సో ఫైనల్లీ ఇవాళ కొంచెం ఆకులు ఇటువంటి కదులుతున్నట్టు అనిపిస్తున్నాయి. సో చూద్దాం,
1: వీకెండ్ కొంచెం పర్లేదు అంటున్నారు. నేను హోప్ఫుల్లీ బై వీకెండ్ వీ షుడ్ బి ఓకే, బట్ నెక్స్ట్ వీక్ అగైన్ మేబీ.
0: బ్రిటన్ లోని అక్కడ చూస్తే పాపం స్కూల్లో పిల్లలు చాలా కష్టపడుతున్నారు అండి, అండ్ దేర్ ఆర్ నో ఎయిర్ కండిషన్, దేర్ ఇస్ నో ఎయిర్ కండిషనింగ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ డిహైడ్రేటెడ్. సో స్టే హైడ్రేటెడ్, వీలైనంత వరకు నీళ్లు తాగండి, ఎండను తప్పించుకోండి. ఇది ఏదో ఇండియాలాగే ఉంది. ఇండియాలో సమ్మర్ లో వెకేషన్ కి వెళ్ళినప్పుడు పొద్దున్న 10 నుంచి రాత్రి 8 దాకా బయటికి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా.
2: ఎందుకంటే
0: వేడి తట్టుకోలేక ఆ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కూడా వస్తుంది.
2: గ్లోబల్ వార్మింగ్,
1: గ్లోబల్ వార్మింగ్ కరెక్టే.
0: వార్మింగ్ కంటే హీటింగ్ లా ఉందమ్మా, వార్మ్ అంటే కొంచెం కనీసం ఛాన్స్ ఉంది.
2: థ్యాంక్ యూ రాంబాబ్ గారు, దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. ఉరుగ్వే ఇస్ ది రైట్ ఆన్సర్. దే కండక్టెడ్ ఫీఫా వరల్డ్ కప్ ఇన్ 1930.
0: అదండి, యురుగ్వే గెలిచింది. అండ్ ఫస్ట్ ఇనాగ్రల్ టోర్నమెంట్ వాస్ ద వన్ ఇన్ మాంటే వీడియో అనేసి, అండ్ డిఫీటెడ్ అర్జెంటీనా అయిన ఫైనల్లోని 4-2 స్కోర్ తోటండి. అండ్ దాంట్లోని ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాళ్ళు అప్పుడు ఆడిన బాల్ ఏదైతే ఉందో, దే డిడ్ నాట్ అగ్రీ ఆన్ ద బాల్. అంటే ఈ కంట్రీ ఓ బాల్ పట్టుకొచ్చింది, ఆ కంట్రీ ఓ బాల్ పట్టుకొచ్చింది. ఫస్ట్ వరల్డ్ కప్ కదా, రూల్స్ అన్ని క్లియర్ గా. సో ఇద్దరు కొట్టుకున్నారు, మా బాల్ అంటే మా బాల్ తోటే ఆడదాం అని చెప్పి. సో ఆఖరికి ఆ దెబ్బలాటను ఎలా ఫిక్స్
2: చేశారు,
0: ఫస్ట్ హాఫ్ ఏమో వాళ్ల బాల్ తో ఆడారు, సెకండ్ హాఫ్ ఏమో వీళ్ల బాల్ తో ఆడారు. సో అది సింపుల్. సో అది సార్, వింటూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ రాంబాబు. సో అదండి, మీరు వింటున్నారు విరిజల్లు. కాల్ చేయాల్సిన నంబర్ 8772655992. ఇంకా ఇప్పటిదాకా మీరు విన్న పాటలు కూడా కొంచెం చెప్పేస్తాను, కొంచెం డీటెయిల్స్. ఫస్ట్ మనం విన్న పాట డాయ్ డాయ్ అనేసి పాట, షకీరా గారు పాడారు. షకీరా గారి పాటలు తెలుగులో కాపీ కొట్టిన ఉన్నాయి. సో అది ఆ పాట ఏమన్నా తెలిస్తే కాల్ చేయండి, కాల్ చేయాల్సిన నంబర్ అది 8772655992. కానీ ఈ పాట డాయ్ డాయ్ అని చెప్పేసి, దాట్ ఈస్ ఫర్ దిస్ సాకర్. అండ్ షకీరా ఇస్ ద ఓన్లీ ఆర్టిస్ట్ హూ వుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆల్ ద 4 వరల్డ్ కప్స్, అంటే ఆల్ ద 4 టైమ్ సాంగ్స్, అంటే ఆఫీషియల్ సాంగ్ ఆఫ్ ఫైఫా వరల్డ్ కప్. ఐ థింక్ షీ స్టార్టెడ్ ఇన్ 2006, 2010, 2014 లో కూడా చేసింది. సో మళ్ళా ఇప్పుడు, సో షీ ఈస్ కంటిన్యూయింగ్, అంటే ఆవిడ ఈజ్ ద అఫీషియల్ సింగర్ అని చెప్పేయచ్చు ఫైఫా వరల్డ్ కప్ కి. అండ్ ఈ పాట ఆవిడ ఒక్కరితే కాదు, బర్నా బాయ్ అనేసి ఇంకో అతను కూడా ఉన్నాడు, ఆయన కూడా పాడాడు. సో వాళ్ళిద్దరు. ఇంకా ఇందాల మనం విన్న మొదటి పాట వేరే ఎవరు,
2: జానకి గారు,
0: జానకమ్మ గారు పాడి నేషనల్ అవార్డు సంపాదించిన పాట సిరిమల్లె పువ్వ, 16 ఏళ్ల వయసు సినిమా నుంచి. ఇంకా అది ఏంటంటే ఒరిజినల్లీ భారతీ రాజా గారి సినిమా, అది తెలుగులో తీశారు. సో తమిళ్లోని ఇళ్ళరాజా గారి మ్యూజిక్, తెలుగులో చక్రవర్తి గారి సంగీతం. సో ఆ పాట
2: కానీ ఐ థింక్ ఈ పాటని ఇద్దరు పాడినట్టున్నారు కదండి.
0: సో ఏం చేశారంటే తెలుగులోని కొన్ని పాటలు మార్చారు, కొన్ని ఒరిజినల్ ఉంచారు. అండ్ దిస్ వాజ్ స్టిల్ ఒరిజినల్ కాంపోజిషన్, జస్ట్ అంటే లెటర్స్ కంపోజ్ చేసింది ఇళయరాజా గారే, కానీ కండక్ట్ చేసింది చక్రవర్తి గారు. సో తెలుగులో డబ్ చేసినప్పుడు అదండి. సో భారతీ రాజా గారిది అండ్ శ్రీదేవి గారి ఫస్ట్ డెబ్యూ మూవీ విచ్ వెంట్ ఆన్ టు
2: బికమ్ హీరోయిన్.
0: యా, సో ఫస్ట్ మెగా స్టార్ అనొచ్చు అమ్మాయిల్లోని ఆవిడే, ఆర్ మచ్ మోర్ లార్జర్ దాన్ దాట్. అండ్ ఐ అడ్మైర్ హర్ బికాస్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ సపోజ్లీ షీ చార్జ్డ్ మోర్ దాన్ అమితాబ్ బచ్చన్ ఇన్ ఎ మూవీ. సో దాట్ ఈస్ అన్ ఇంప్రెసివ్ అచీవ్మెంట్ ఫార్ అ ఉమన్. ఇవాళ రేపు లేటెస్ట్ మొన్న సమంత గారి సినిమా ఏదో వచ్చింది, ఇన్ని కోట్లు చేసింది అనేదో డిస్కషన్ వచ్చింది. బట్ థింక్ ఆఫ్ ఇట్, షీ శ్రీదేవి గారు అట్ హర్ పీక్ కమాండెడ్ మోర్ దాన్ అమితాబ్ బచ్చన్ ఫర్ అ మూవీ అండ్ షీ గాట్ ఇట్. సో అదండి.
2: అండ్ 16 ఏళ్ల వయసు మూవీలో అమ్మాయికి అంటే ఫస్ట్ హీరోయిన్ గా వచ్చింది, అండ్ షీఈస్ ఓన్లీ 14 ఎట్ ద టైమ్.
0: సో శ్రీదేవి గారు సాకర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకో ప్రశ్న రెడీ ఉందా, చూద్దాం. ఓకే
2: చూద్దాం.
0: ఇది ఈ ఇప్పుడు నేను చెప్పే కథ వింటే కనుక హాలీవుడ్ డిటెక్టివ్ కామెడీ లాగా అనిపిస్తుంది. 1966 లోని జస్ట్ బిఫోర్ ఇంగ్లాండ్ వాస్ అబౌట్ టు హోస్ట్ జరగాల్సింది, కానీ కప్పే మాయమైపోయింట. ఓకే,
2: రియల్లీ?
0: సో ఆ కప్ ఏదైతే ఉందో వరల్డ్ కప్, అది మాయమైపోయింది. నేను చెప్తుంది నిజమా లేకపోతే నేను కథలు చెప్తున్నానా? సింపుల్ క్వశ్చన్.
2: ఏమో కథ చెప్తున్నారో లేకపోతే సినిమాలో స్టోరీ చెప్తున్నారని నేను అనుకుంటున్నాను.
0: ఓకే, అది నిజమా కాదా అంటే మీకు ఒపీనియన్ అంటూ ఉంటే, లేకపోతే మీరు సతీష్ నువ్వు చెప్పేది ఏంటి అని అబద్దాలి అన్న టైప్ లో అనిపించినా కూడా తప్పకుండా కాల్ చేయండి 877-265-5992. అదండి శ్రీదేవి గారు. సో అది మన ప్రశ్న. సో 1966 లోని వరల్డ్ కప్ చేద్దాం అనుకున్న టైంకి ఎవరో కప్ కొట్టేశారు, నిజమా?
2: లండన్
0: లండన్ లో
2: ద కప్ వెంట్ మిస్సింగ్ ఇన్ లండన్. ఇస్ ఇట్ ట్రూ స్టోరీ ఆర్ ఎ మూవీ స్టోరీ?
0: రైట్, అది.
2: సో అది క్వశ్చన్ అండి. కాల్ చేయాల్సిన నెంబర్ కూడా అదే 877-265-5992. అండ్ ఇవాళ మనం జానకమ్మ గారిని గుర్తు చేసుకుంటూ కొన్ని పాటలు వింటున్నాము, అలాగే రైట్ నౌ హ్యాపెనింగ్ ఫుట్బాల్ గురించి కూడా మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాము. లెట్స్ టేక్ ఎ కాల్. హలో, విరిజల్లకి స్వాగతం. హలో, హాయ్ నవీన్ గారు, చెప్పండి. అంతేనా?
0: మాస్టర్, ఇది నేను రికార్డ్ చేసుకుని నాకు తెలిసి మన మిత్రులందరితో పంచుకోవాలి సార్. టేప్ లో రికార్డ్ చేసుకుని ఎప్పుడు పెడితే అప్పుడు ప్లే
2: చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇంట్లో పెట్టుకుంటా ఉండాలి మీకు.
0: ఇంట్లో 100 సార్లు ప్లే చేసినా నమ్ముతారు అనుకుంటున్నావా నువ్వు? నువ్వు చెప్పరా శ్రీదేవి. ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ఏంటి అన్నది విషయం.
2: అంతే అంటారు. ఓకే,
0: అవునా కదా సార్?
1: గ్లోబల్ ట్రూత్.
0: సో అది సార్, మీరేమంటున్నారు అయితే, మీ సమాధానం ఏంటి? అబ్బో, ఓకే, నా మీద నమ్మకం ఎక్కువగానే ఉంది. హోప్ఫుల్లీ వమ్ము చేయగలను ఈ రోజు, చూద్దాం.
2: కాదండి, నవీన్ గారు ఈ వరల్డ్ కప్ మిస్ అయితే, చెప్పండి
0: సార్, మీ గొంతు కొంచెం ఫేడ్ అవుతుంది, కొంచెం మైక్ దగ్గరకు వచ్చి మీ చెప్పండి సార్, మీరు ఏదో చెప్తున్నారు.
1: క్లియర్ లేదు, మీరు అదే మీరు చెప్పింది నిజమే నమ్ముతున్నాను అని చెప్పాను.
0: ఓకే ఓకే,
1: అది నాది మ్యాప్ రూట్ జీపీఎస్, అది వాయిస్. అది
0: ఏంటి సార్, ఇంటికి వెళ్ళే దారి కూడా జీపీఎస్ లో పెట్టాల్సి వచ్చిందా?
1: ట్రాఫిక్ అప్డేట్ కోసం.
0: ఏదో సరదాగా నన్నండి, కానీ డ్రైవ్ సేఫ్. సో మీరు చెప్పిన ఆన్సర్ ఎస్, దొంగతనం జరిగింది అని తీసుకుంటాను. ఇంకొన్ని కాల్స్ తీసుకుని సమాధానం చెప్తాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్
1: ఫర్ అండి.
0: సో అదండి శ్రీదేవి గారు, ఏంటో నేనేదో హాలీవుడ్ డిటెక్టివ్ కామెడీ అండ్ మూవీ నేను మూవీ అని అన్నాను, కానీ ఆయన ఏంటో ఇప్పుడు నన్నే టెన్షన్ లో పెట్టారు. ఇప్పుడు నేను నిజం చెప్పలేదు అంటే నాకే టెన్షన్ లో ఉంది. సో ఆలోచించాలి. సో ఈ టెన్షన్ ఏదో తట్టుకునే లోపల ఇంకొక పాట వినొద్దాం.
2: తప్పకుండా. సో క్వశ్చన్ ఆన్ ద ఫ్లోర్ ఇంకా అదే ఉందండి. సో హాలీవుడ్ లండన్ లో వరల్డ్ కప్ జరిగే ముందు ట్రోఫీ మిస్సింగ్ అని చెప్తున్నారు సతీష్ గారు. అది ట్రూ అంటున్నారు నవీన్ గారు. సో అసలు ఏం జరిగింది, ఏమిటి ఆ కథ అనేది మీరు తెలిస్తే కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్ 877-265-5992. విల్ లిసన్ టు ద సాంగ్ అండ్ కమ్ బ్యాక్.

0: అదండి మీరు వింటున్న రాష్ట్రచమా, మీ హోస్ట్ సతీష్ ఇంకా శ్రీదేవి తోటి. ప్రతి బుధవారం సాయంత్రం మమ్మల్ని వినవచ్చు. అలాగే మీరు విన్న ఈ పాట నిరీక్షణ చిత్రంలో నుంచిదే అండి. అండ్ జానక్ గారు పాడారు, ఇళయరాజా గారు అది సంగీతం నిర్వహించారు, ఇంకా ఆత్రేయ గారు రాసిన రచన. శ్రీదేవి గారు, ఇందాక మనం అడిగిన ప్రశ్న ఇంకా ఓపెన్ ఉన్నట్టుంది కదా. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే 1966 ఇంగ్లాండ్ లోని జరిగిన హాకీ ఇదేంటి సారీ సాకర్ వరల్డ్ కప్ లోని కప్పు ఎవరో దొంగిలించారు, అవునా కాదా అని అడిగాము. ఇంకా మాకు కాల్ చేయాల్సిన నంబర్ అదే అండి, మారలేదు, ఎప్పుడు అలాగే ఉంటుంది, 877-265-5992 నంబర్. ఇంకొకసారి 877-265-5992. సో దాట్ క్వశ్చన్ స్టిల్ ఓపెన్, సో కాల్ అస్.
1: కాల్ చేయండి. మరి మన పిల్లలకి మన తెలుగు భాషని నేర్పించటానికి పాఠశాల అండి, 15 నుంచి పాఠశాల మన తెలుగు మన పిల్లల కోసం సులువైన పద్ధతిలో నేర్పించడానికి కృషి చేస్తున్నారు. సో మరి రిజిస్ట్రేషన్స్ 2026-27 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్స్ ఆరంభమైనాయి. సో యూ కెన్ గో టు పాఠశాల.తానా.org/registrations. వన్స్ అగైన్ పాఠశాల.తానా.org రిజిస్ట్రేషన్స్ అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మరి మనకి మామూలుగా స్కూల్ ఇయర్ కరిక్యులం ప్రకారమే వాళ్ళ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, అంటే మన స్కూల్ హాలిడేస్ని బట్టి, స్కూల్ యూనో రన్నింగ్ వీక్స్ని బట్టి పాఠశాల కూడా అలాగే రన్ చేస్తారు. సో మన తెలుగు మన పిల్లల కోసం నేర్పిద్దాము, ఎందుకంటే చక్కగా మన పిల్లలు మన గ్రాండ్ పేరెంట్స్తోని కానీ మన పేరెంట్స్తో కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి కమ్యూనికేషన్ వాళ్ళ కజిన్స్తోని, అంకుల్తోని, ఆంటీ వాళ్ళతోని, వాళ్ళకి తెలుగు అనేది ఒకసారి వస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశాను చాలామందిని. సో కాబట్టి మన పిల్లలకి తెలుగు నేర్పించడం చాలా చాలా చాలా ఇంపార్టెంట్. మన సాంగ్స్ అయితే ఏంటి, మూవీస్ అయితే ఏంటి, స్టోరీస్ అయితే ఏంటి, జోక్స్ అయితే ఏంటి, ఇవన్నీ ఎంజాయ్ చేసుకుని మనతో పాటు సరదాగా కూర్చుని టీవీ చూడగలరు, మూవీస్ ఎంజాయ్ చేయగలరు, అంతేకాకుండా యూనో మాట్లాడగలరు. సో మోర్ దాన్ వన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది మనకి మనందరికీ బాగా తెలుసు. మనం పెరుగుతున్నప్పుడు మినిమం 3 లాంగ్వేజెస్ చాలా మందికి వచ్చు, మన అందరిలో 90% ఆఫ్ ద పీపుల్కి. సో అలాంటి యూనో ఎడ్యుకేషన్ మన పిల్లలకు కూడా ఇవ్వాలి అనేది కూడా ముఖ్య ఉద్దేశం. సో పాఠశాల.తానా.org వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి, మీ పిల్లలకి తెలుగు నేర్పించేసేయండి. అంతేకాకుండా మరి ఈ August 15th వి ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే, అండ్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ బ్రింగ్ యువర్ కిడ్స్ అండ్ బ్రింగ్ యువర్ పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ విజిటింగ్, అండ్ బ్రింగ్ ద ఎంటైర్ ఫ్యామిలీ అండ్ బీ పార్ట్ ఆఫ్ ది గ్రాండ్ ఇండియన్ పరేడ్ అండ్ వైబ్రెంట్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్, డెలీషియస్ ఫుడ్ అండ్ షాపింగ్ అండ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మచ్ మోర్. అండ్ you know, it is one of the largest multicultural celebration happening in Bay Area on August 15th in San Jose downtown. So let's take a small commercial break. We'll be right back.
2: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
3: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సిందేంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. 288 Castro Street in downtown Mountain View. 70 plus mouth-watering dishes, clay oven kebabs, elaborate brunch, happy hour specials, dinner buffet, full service bar, catering services and lot more. Speciality chefs serving special dishes every single day. For more details visit mantraindiausa.com. Mantra India. Mantra India.
4: Bay Area. Get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AI and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor Sanjeev Gupta CPA. Platinum sponsor Realtor Lavanya Duvi. Travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue.
5: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagaraj Annaya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
6: I'm Nagaraj Annaya. Whether you're on an H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days. And I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
5: Don't just buy a home. Plan your future. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
7: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవితో అండ్ సతీష్తో. సో మరి మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. అండ్ మన తెలుగు మన పిల్లల కోసం పాఠశాలలో నేర్చుకోండి. మరి పాఠశాల రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి 26-27 విద్యా సంవత్సరానికి. సో పాఠశాల .tana.org/registrations కి వెళ్ళండి. రిజిస్టర్ యువర్ కిడ్స్ అండ్ దట్స్ ఇట్. ఆల్ యూ హావ్ టు డు ఇస్ రిజిస్టర్ యువర్ కిడ్స్. తెలుగు నేర్పించే పూచి వాళ్ళది.
8: అదండి. సో ఇంకా ఇందాల అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేస్తానండి. ఎస్, వరల్డ్ కప్ ట్రోఫీ ఒకప్పుడు దొంగతనం చేయబడ్డది. దొంగతనం చేయబడ్డదో లేదో కానీ పోయింది, అది దొరకలేదు. మిస్సింగ్ ఇవెంట్, మిస్సింగ్. సో చాలా రోజులు వెతికారు, ఎక్కడ ఏంటి దొరకలేదు. ఇవన్నీ కష్టాలన్నీ జరిగిన తర్వాత ఒక రోజు మామూలుగా లండన్ లోని ఒక చిన్న పార్క్ లోని ఒక కుక్కర్ దొరికింది అని అరిచింది. అనగానే చూస్తే ఒక మామూలు న్యూస్ పేపర్ లో మడత పెట్టి మూలన పడేసింది ఓ చెట్టు కిందన. సో అది మోస్ట్లీ ఎందుకు పట్టుకెళ్లారో తెలీదు, అక్కడికి ఎలా వచ్చిందో ఏమి తెలియదు. గానీ ఆ తీసుకొచ్చిన ఆ కనుక్కున్న కుక్క పేరు పికిల్స్. ఆ సంవత్సరం ఆ పికిల్స్ కి ఇంత అంత ప్రేమ కాదు, చాలా జనాలందరూ చాలా మురిసిపోయి ఆ నేషనల్ హీరో అయిపోయింది ఆల్మోస్ట్. అదండి. సో ఇంకా ఇందాల మనం విన్న పాట ఆకాశం ఈనాటిదో ఏనాటిదో అన్నది ఆ నిరీక్షణ సినిమాలోంచి అండి. జానక్ గారు పాడారు, ఇళ్ళరాజా గారు, ఇంకా ఆత్రేయ గారు. ఇంకా ఈ పాట ఏంటండి, ఈ పాట గొప్పతనం ఏంటంటే, ఇళ్ళరాజా గారికి ఈ పాట ఎంత ఇష్టం అంటే మూడు సార్లు నాలుగు సార్లు అనుకుంటా ఫస్ట్ టైం 1982 లోని తమిళ సినిమాలోని తంబి వా అనేసి ఒక సినిమా ఉంది, దాంట్లో ప్లే చేశారు. అది నచ్చి అంటే దానికి రావాల్సిన గుర్తింపు ఇంకా రాలేదని చెప్పి మళ్ళా తెలుగులోని నిరీక్షణలోని 1986 ఇది ఇంకా సరిపోలేదు ఆయనకి. మళ్ళా 2009 పా అన్న సినిమాలోని హిందీ సినిమా పా అని వచ్చింది, విచ్ వాజ్ అన్ అమితాబ్ బచ్చన్ మూవీ. దాంట్లోని గుమ్సుమ్ గుమ్ అనేసి సేమ్ ట్యూన్ పాట, సో అదే ట్యూన్ 3 భాషల్లోని. సో అదండి. సో ఇంకా శ్రీదేవి గారు కొత్త ప్రశ్న రెడీ చేద్దామా?
7: చేద్దాం. సో మొత్తానికి పికిల్ అనే డాగ్ మొత్తానికి మిస్సింగ్ ట్రోఫీని తీసుకొని వచ్చింది. సో అది ఆ క్వశ్చన్ కి ఆన్సర్.
8: సో కొత్త ప్రశ్న, ఓన్లీ ఫుట్బాల్ ప్లేయర్ ఇన్ ద హిస్టరీ టు విన్ 3 FIFA వరల్డ్ కప్ టైటిల్స్. ఓకే, సో 3 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన ఏకైక ప్లేయర్ ఎవరు?
7: ఎవరు?
8: శ్రీదేవ్ గారు క్లూజ్ ఇస్తారా? అవునా, ఈజీ క్వశ్చన్, క్లూజ్ ఇస్తారా?
7: క్లూజ్ ఇవ్వద్దు, లిసనర్స్ సెర్చ్ చేసేస్తారు పక్కమని. సో కాల్ కూడా చేసేస్తారు, కాల్ చేయండి 877-265-5992. సో 3 సార్లు విన్ అయిన పర్సన్ ఎవరు? హూస్ దట్ ప్లేయర్ హూ వన్ 3 టైమ్స్ వరల్డ్ కప్ టైటిల్? యా,
8: అదండి. ఇంకా ఇప్పుడు మీకు ఇంకొక ఆణిముత్యం వినిపిస్తాం, లెట్స్ ప్లే దిస్ సాంగ్.

0: మీరు వింటున్నారు విరిజల్లు, మీ హోస్ట్ సతీష్ ఇంకా శ్రీదేవి తోటి. ప్రతి బుధవారం సాయంత్రం వినవచ్చు. అండ్ ఇప్పుడు మీరు విన్న ఆ పాట, శ్రీదేవి గారు చాలా సులువైన ప్రశ్న అడుగుదామా చెప్పేద్దామా?
1: చెప్పేద్దాం.
0: ఈ ప్రశ్న, ఇది ప్రశ్న ఏంటి అని అంటారు కూడా. సో సాగర సంగమం చిత్రంలో నుంచి అండి 1983లో వచ్చింది ఈ చిత్రం. ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ జానకి గారు పాడారు, ఇళ్ళరాజా గారి సంగీతం అండ్ వేటూరి గారి రచన. అండ్ ఇవాళ రేపు జరిగే పాటల్లోని లేటెస్ట్ కొత్త కొత్త పాటల్లోని అమ్మాయిని ఏడిపించడం, అబ్బాయిని నాహారవస చేయడం, ఇంకో అలంతట్లోంచి తీసేస్తే కనుక ఈ పాట వింటే ద ఇమోషన్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్ ఇన్ దిస్ సాంగ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ లౌడ్, ఇట్ ఈస్ వెరీ సటిల్ అండ్ వెరీ వెల్ డన్. సో ఇట్స్ దాట్స్ ద రీజన్ ఇట్ స్టిల్ క్యాచెస్ మై హార్ట్. సో లెట్స్ టేక్ ఎ కాల్.
1: హలో, విరిజల్లకి స్వాగతం.
2: నవీన్
1: నవీన్ గారు చెప్పండి.
0: సో అరే, ఇంత సులువైన ప్రశ్న ఇచ్చినందుకు మీ జీవితాన్ని కొంచెం కష్టపడదాం సార్. ఏ దేశస్థుడు పెలే? ఏ దేశస్థుడు? ఆర్
2: బ్రెజిల్? ఇది కూడా ఇది చాలా కష్టమైన ప్రశ్న కానీ బ్రెజిల్ సార్.
1: బ్రెజిల్. సో మీకు ఆయన గురించి ఏం తెలుసో చెప్పేయండి మేము అడిగే లోపల. ఇది కష్టమైన ప్రశ్న కదా.
2: చాలా కష్టం.
1: సో కరెక్ట్ అండి, హీఈస్ ఫ్రమ్ బ్రెజిల్. But then he's you know, he won these awards very young age. So 1958 lo he's only 17 years old, the child prodigy and cheppachu. And then it is in 1962 also he won, and 1970 he secured the third one.
0: Yeah. So correct answer sir, adi vintu undandi, call chestunnandi. Thank you.
2: Thank you.
1: Thanks Navin garu. So Pele is the answer, Andy. That's the player. And hello, Virjaliki Swagatam.
3: Namaste. Bonara.
1: Bauna Andy, ela unnaru meeru?
3: Em bauna
1: walking. Endlo walking chestunara?
3: Endlo yargane ippudu parklo kurchunu walking chestuntara?
1: Okay, okay. Good, good.
3: Pichare o 5 mandani kurchunu. Continue.
0: అన్ని
3: జనరల్ ట్రంప్ ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు స్టార్ట్ అయింది దీని గురించి.
1: టాపిక్ ని మా టాపిక్ గా మార్చుకుని ఒక ట్రంప్ ఆ టాపిక్ ఎవరినో చేయాలి మనం క్వశ్చన్స్ రిగార్డింగ్ అమెరికన్ పాలిటిక్స్.
0: సో
3: పాలిటిక్స్
0: 10 మంది అబ్బాయిలు కలిస్తే, అబ్బాయిలు మామూలుగా కలిస్తే ప్రపంచ డెసిషన్స్ అన్ని డిసైడ్ అవుతాయి. అంటే హోర్మోన్స్ ని ఏం చేయాలి, ఇండియా పాకిస్తాన్ వెళ్ళాలి కదా, ఇలాంటి బ్రాడ్ అన్నీ అవుతాయి అనమాట. అంటే వరల్డ్ చేంజింగ్ రూల్స్ అన్ని మాట, చిన్నవి పిల్లడే స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే మనవులు ఏం చేయాలి, లేకపోతే ఇంట్లో ఏం చేయాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ స్త్రీలకు
3: వదిలేస్తాం.
0: వరల్డ్ క్లాస్ టాపిక్స్
3: రకాల అడ్వైజ్లు వస్తా ఉంటాయి.
0: దీనివాడు ఉండాలి కానీ సార్, దానికి ఏమని చెప్పండి.
1: సో అమర్నాథ్ గారు ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నారు?
3: బ్రిడ్జింగ్ ఏంటండి?
1: కరెక్ట్ అండి, కరెక్ట్.
3: కంట్రీ వైజ్ ఇస్తున్నా అర్జెంటీనా?
0: కరెక్ట్.
3: 3 టైమ్స్ వినర్స్ అంటే కంట్రీ అయితే
0: అది మా నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఆన్సర్ చెప్పేశారు, సో పని అయిపోయింది. ఇంకో ప్రశ్న. అదండి, మీరు వింటున్నారు అష్టాచమ్మా. శ్రీదేవి గారు ఒక చిన్న వాణిజ్య విరామం తీసుకుని వద్దామా?
1: ఓకే, షూర్.
0: వెళ్లే ముందు ఒక ప్రశ్న అడుగుదామా?
1: అడుగుదాం.
0: ఓకే, సో ప్రశ్న అండి. ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీలోని 1950లోని ఇండియా డిసైడెడ్ నాట్ టు ప్లే ద 1950 వరల్డ్ కప్, దీనికి కారణం చెప్పులు లేవు. చెప్పులు లేవు, నేను నిజం చెప్తున్నానా జోక్ లేస్తున్నానా? ఆర్ లెట్ అస్
1: చెప్పులు లేవు కాబట్టి దే డిసైడెడ్ నాట్ టు ప్లే ద వరల్డ్ కప్.
0: సో ఆర్ షూస్ లేవు, లెట్ అస్ గో విత్ షూస్ లేవు. షూస్ దే కుడెంట్ ఎఫర్డ్, దాట్స్ ద రీజన్ దే డిసైడెడ్ నాట్ టు ప్లే ద వరల్డ్ కప్. ఇది నిజమా లేకపోతే నా కల్పితమా తెలిస్తే కనుక కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్ అదే అండి, 877 265 5992 877-265-5992. ఆ ప్రశ్నకి సమాధానం వచ్చిన తర్వాత తీసుకుంటాం. ఇప్పుడు చిన్న వాణిజ్య విరామం.
4: Bay Area, get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AI. And Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit AIAevents.org. Grand sponsor Sanjeev Gupta CPA. Platinum sponsor Realtor Lavanya Duvi. Travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue.
5: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50-700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
6: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళెవరిక్కడ? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
7: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
8: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
9: TNC apply.
10: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
11: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
10: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS
0: 1938293. Welcome back to Virijallu. మీరు వింటున్నారు అష్టచమ మీ హోస్ట్ సతీష్ ఇంకా శ్రీదేవి తోటి. లెట్స్ టేక్ ఎ కాల్. హలో విర్జనికి స్వాగతం. యువర్ లైవ్ ఆన్ ఎయిర్. మీ పేరు?
12: హలో అండి, నా పేరు ఆర్కే అండి, సనోస్ నుంచి.
0: ఆర్కే గారు చెప్పండి సార్.
12: అది పెళ్ళని చెప్తా ఉంటున్నాను కానీ లైన్ కుదరలేదు. ఇదేమో చెప్పులు లేదంటే అది నేను హాకీ అనుకున్నాను. అది చెప్పులు లేక లేవని చెప్పి, అదే షూస్ లేవని చెప్పి పార్టిసిపేట్ చేయలేదు.
0: నిజమే అయి ఉండొచ్చు. ఓకే, సమాధానం చాలా చెప్పేస్తాం సార్. చెప్పుల విలువ కంటే అప్పుడు ప్లేన్ లోని భారతదేశం నుంచి టు సెండ్ దెమ్ టు ద ఒలింపిక్స్ మొత్తం అంతా టీమ్ను పంపించడానికి ఏరోప్లేన్ డబ్బులు లేక మానేశారు. నాట్ బికాస్ ఆఫ్ ద షూస్, బట్ షూర్
12: అండ్
0: yeah, it was not because of the shoes, but overall costs were very high, and also barefoot rule appudu undedi kuda, ante you cannot wear barefoot, sorry ani pesi world cup lo undi avi unnai kani, but appudu sea dwara travel cheyali at time lo mariki dabbulu samayam ivanni kuda, and akkada local vere game locally inko competition unte we prefer to go to that one, so that is the story behind it. In a way it is true, but
12: not.
0: So, సార్, బ్రెజిల్ సార్, బ్రెజిల్లో జరిగింది 1950లోని బ్రెజిల్లో జరిగినప్పుడు ఇండియా డిసైడెడ్ నాట్
9: బికాజ్
0: యా సో అప్పుడు ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ఎ ఫ్లైట్ సపోజ్లీ ఇట్ వాజ్ ఆన్ ఎ షిప్ సో షిప్ ద్వారా
9: మీరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు సార్
0: అబ్బా అబ్బా అప్పడం వడ సో
9: అదేంటి అదేంటి అవన్నీ
0: అరే మీరు వస్తే అన్ని సర్వ్ చేస్తారు సార్, దానికి ఏముంది చెప్పండి. మీరు మీరు చెప్పండి ఎక్కడ ఎప్పుడు వస్తున్నారో సర్వ్ చేస్తాం, దానికి ఏముంది.
9: కాదు ఇక్కడైతే ఇక్కడైతే జరిగిందంటే కదా, ఇవన్నీ కూడా సర్వ్ చేస్తుంటారు అయితే. కానీ నేను గురించి అడుగుతున్నాను ఎవరు అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు మీ ఫేవరెట్ టీమ్ ఎవరు అని.
0: సో ఓకే, ఐ వుడ్ అయినా అర్జెంటీనా ఇస్ ఆల్వేస్ దేర్ బట్ స్పెయిన్ ఉంది కాబట్టి ఐ థింక్ ఐ వుడ్ గో విత్ స్పెయిన్ దిస్ టైమ్. సో అండర్ డాగ్స్ ఆర్ లెటర్స్ అర్జెంటీనా ఫర్ సమ్ రీజన్ ఐ థింక్ ద హోల్ వరల్డ్ కప్ ఈస్ డిజైన్డ్ ఫర్ దెమ్ టు విన్ సో దాట్స్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ దెమ్ టు విన్. నా కష్టాలు నావి.
9: మరి ఎవరు
0: అయిపోయింది సార్, ఫ్రాన్స్
9: అయిపోయింది. ఫ్రాన్స్
0: యా ఈవెన్ ఇంగ్లాండ్ వాజ్ ఇన్ ఎ ప్రెటీ గుడ్ స్టేట్ టుడే బట్ స్టిల్
9: ఒకటి చాలా చాలా బ్యూటిఫుల్ గోల్ అది ఒకటి ఫస్ట్ అరే వీళ్ళది అర్జెంటీనా అది
0: యా లేదు సార్ అండ్ ఐ థింక్ దే నో ఎగ్జాక్ట్లీ వెన్ టు టర్న్ ఆన్ ద హీట్ ద లాస్ట్ 15 నిమిషాల్లోనే టకా టక టకటగా అన్ని ఆయన చూపించేశారు.
9: So
0: yeah, that is what they were trying to do. So it worked out well for them. So, చూద్దాం. సో నేను ప్రస్తుతం స్పెయిన్ కు ఉంది మా ఓటు. ఇవాళ రాత్రి అందరివి చదివి మళ్ళా మిగతా అనాలిసిస్ అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత రేపు పొద్దున మార్చొచ్చేమో, కానీ బట్ ప్రస్తుతం స్పెయిన్ తోటి ఉన్నాను. సో
9: ఓకే ఓకే,
0: థ్యాంక్స్ అ లాట్
9: సార్.
0: చెప్పండి, సారీ
9: బెల్జియం బెల్జియం అయినా హాలెండ్ అది నార్వే నార్వే హాలెండ్ హాలెండ్ సపోర్ట్ చేయలేదా?
0: లేదండి, చాలా మంది ఉన్నారు. సి దిస్ టైమ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అప్సెట్స్ రైట్, లాట్ ఆఫ్ యూరోపియన్ టీమ్స్ వి థాట్ విల్ మేక్ ఇట్ డిడ్ నాట్ మేక్ ఇట్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దేవర్ నాట్ గుడ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, ఇట్ వాస్ జస్ట్ డిఫరెంట్ అంతే చేయలేము. సాకర్ ఐ థింక్ నౌ పీపుల్ హ్యావ్ ఎ ఫార్ములా ఆన్ హౌ టు విన్ ఇట్. సో there were quite a few upsets in this world cup, right? I'm not talking about US and Canada. They were never in the race, they should never have been where they are, but meeta European countries, quite a few of them should have been there, like France. I was pleasantly surprised that they didn't make it. So unna chaala manchi
9: country, right? Germany is the biggest
0: quite a few upsets andi ante okati rendu kada cheppadam chaala unnai. So it is a very unusual world cup that way, ante whatever like identity project chesin team levi meediki raaledu kashtal padtaru. So chuddam, so malla vache varam call cheyandi sir, tappakunda appudu mee baada naa baada vyaktam chesukundam.
9: Sare sir, okay
0: okay,
1: thank you RK garu.
0: Thank you andi. So Sridev garu almost ఒక పాట వినొద్దాం, లెట్స్ ప్లే దిస్ సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజలు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. మరి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద షోకి వచ్చేసామండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాము ఇంకొక కొత్త టాపిక్ తో, ఇంకొన్ని పాటలతో. మరి ఇప్పుడు ఫైనల్స్ కోసం ఎదురు చూస్తున్నాము అందరము. లెట్స్ ఆల్ వాచ్ ద ఫైనల్స్ అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్ అండ్ డిస్కస్ యాజ్ సతీష్ గారు సెడ్. అండ్ అంతేకాకుండా మర్చిపోకండి, మాకు క్యాలెండర్స్ ఆగస్ట్ 15th ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ డౌన్ టౌన్ శాన్ హోసే, అండ్ బీ యునో పార్ట్ ఆఫ్ ప్రౌడ్ సిటిజన్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ద ఫ్లాగ్ హోస్టింగ్ అండ్ ద పెరేడ్ అండ్ లాట్ మోర్ కల్చరల్ programs are coming up and along with it. So bring your family and friends and enjoy. Ante kaakunda paathasalaki register cheskondi, mana pillaliki telugu nerpichesendi. All you have to do is register and we will take it from there. So mari signing off Sridevi.
1: Inka Satish, inka Janak garu chaala bhashallo paata paadaru, ippudu meeku vere bhashalo inko paata. Sign off.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో.
9: విరిజల్లు రేడియో.
8: మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: బ్యాకప్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: చక్కదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: తిరగడం తిరగడం తిరగడం.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువలో మన బాసు ఎట్లా వచ్చాడంటే ఏసుకుంటు స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kudhi zonu. Hey, kitak kitak lepi kattu mogi poddi taunu. Hey, salam kattu chillam kattu manate ra place. Hey, teenu maru yela kotti penchu zara dosu.
1: Hey, don't stop dancing. Ponagalu loading.

Hey, don't stop dancing! Bonacano loading!

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, నేను ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
10: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
9: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
5: ఉండిపోదాం.
4: టైం అయిపోతుంది కదా,
5: ఆపేద్దాం.
4: అలా సినిమాల్లోనే అవుతుంది.
5: అయితే అక్కడికే వెళ్దాం.
4: ఏ హీరో అలా ఎలా?
5: ఓ హీరోయిన్ ఇలా.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఉద్యోగం ఉంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Morning America. Some good old-fashioned summertime showers.
7: Trump, good morning.
8: Good morning.
7: What's the message?
8: Scraping your mouth.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, ahoru, ivennela. Nuvvu nenu. Elane undipothe bagundundi kada.
10: Undipodam.
9: Ela time ayipothundi kada. అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నీకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో. విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Congratulations, Vicky.
7: Thank you.
6: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: రాజు నేనెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా, ఇంకోటి మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
4: చెప్పలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: బ్యాకప్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod.
5: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు FM రేడియో.

0: సరిగా చెప్పా, అర్థం కాల.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెల్ ఓపార్ట్. బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్ కాల్.

0: Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
1: మీతో ఆట దాంతో పాట ఆడు మేట్రవేర్ సార్.

0: ఒకదాంతో కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా.
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో అలా ఎలా?
4: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు వ్యాన్ కడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Congratulations, Ricky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, ahuru, ivennela. Nuvvu nenu. Elane undipothe baaguntundi kada.
10: Undipodam.
9: Ela time ayipothundi kada.
10: ఆపేద్దాం.
9: అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit